హలో, నమస్కార్ మిత్రమైతున్నాను. మీ ఉత్కర్ష ఆకాశవాణి ఛత్రపతి సంభాజీనగర్ నిర్మిత యువకాంచ్యా ఆవడత్యా యువవాణి కార్యక్రమాత్ మీ తుమ్హా సర్వాంచ మనాపాసున్ స్వాగత్ కర్తే.